సంపూర్ణమైన సార పరంగా పని అలా విషయాలకు ఉదాహరణ మాననీయ సదస్య దాని ప్రసాద్ మాననీయ సదస్య డిగ్రీ మాననీయ సదస్య డిగ్రీ ఈ ఆదేశాలు.